తర్దీర్ఘ దీర్ఘ తిని సాత్యోజనమలైకన్ కాళితో మీ సమీపడుటం గుట్టం సొత్తు జస్ ఆరు పౌరిక ఆరాపకరావు ఒక